0: You're listening to RM3 Radio Manoranjan.
1: Megahertz. Me, the ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on
3: Hello. మీరు వింటున్నది మీ ఇష్టమైన తెలుగు ప్రసారం తొలి రాగాలు. మీ చెల్లమ్మ గిరీశాలినితో నేటి కార్యక్రమంలో అలవాటు ప్రకారంగా మీకోసం సన్నాయి పాటలు ప్రసారం చేస్తూ ఉంటాం. అయితే నేటి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం శ్రీ విఘ్నరాజం భజే అనే పాటతో. వింటూ ఉండండి.

ప్రతి సంవత్సరానికి ఒకసారి పండగ వస్తుంది గాని మనసుకు నచ్చిన వారు మనసారా ప్రేమగా మనతో మాట్లాడితే ప్రతిరోజు పండగే కదా. శ్రోతలారా, మనం మనుషులం సామాజిక జీవులం, ఇతరులతో కనెక్ట్ అయినప్పుడు సౌజన్యంగా ఉంటే, కలిసిమెలిసి ఉంటే మనం సంతోషంగా ఉంటాం కదా.

శ్రోతలు గుర్తించండి, ప్రస్తుతం మీరు వింటున్నది మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరీశాలినితో నేటికి ఒక ప్రత్యక్ష కార్యక్రమం సాగుతున్నది. అయితే మీ మెసేజెస్ కోసం 5798-6895 పైన పంపవచ్చు, 5798-6895 పైన మీ మెసేజెస్ మాకు పంపవచ్చు, లేదా కాల్ చేయండి 1402-8070 పైన. మన కార్యక్రమాన్ని వింటూ ఉండండి.

శ్రోతలు, మన మనం భాద్రపద మాసంలో ఉన్నాం. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, మనం ఈ వారంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవాలు ఆరంభమవుతున్నది. అయితే శ్రీ వినాయక చవితి కూడా రాబోతున్నది. పవిత్రమైన మాసంలోనే మీరందరూ తయారు చేస్తున్నారని మా నమ్మకం. ఇక నేటి కార్యక్రమాన్ని వింటూ ఉండండి.

0: మనసు పోవులా ఉంది, అది సరైన సమయానికే పోచిస్తుంది. జీవితం కూడా అలాగే, దేవుడిచ్చిన కానుక కదా. మన జీవితంలో ఏది జరగాలన్నా ఆ దేవుడి నిర్ణయించిన ప్రత్యేక సమయంలోనే జరుగుతుంది.
1: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినానా? నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్.

0: హల్వా
1: yes
0: నా ఫేవరెట్
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా
1: చెప్పనేలేదు
0: నువ్వు చేయనేలేదు అందుకే నేను చెప్పనేలేదు

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందం ప్రతి చోట ఉంది, మీరు దాన్ని చూడ్డానికి మాత్రమే చూడాలి. అలాగే ముఖ ముఖనే సరస్వతీదేవి అని అంటారు. అందరిలో సరస్వతీదేవి ఉంటారు. ప్రతి ఒక్కడికి కలుసుకుంటే ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా. చిన్న పిల్లవాడైనా పెద్దవాడైనా జ్ఞానం అందరిలో దాగి ఉన్నది.

శ్రోతలు కొన్నిసార్లు పని లేకుండా ఖాళీగా కూర్చోవడం అన్ని రకాల అర్థం లేని అనవసరమైన ఆలోచనలకు మనస్సులో తాండవం చేయడానికి అవకాశం ఇస్తుంది. అయితే లెట్స్ నాట్ గివ్ వరీ అ ఛాన్స్ టు డ్రెయిన్ అస్. పడండి, సాహసంగా ఉండండి. రైజ్ అండ్ షైన్. ఇక రాబోయే పాట మీకు అంకితం.